0: అష్టపది సిమరో సిమర సిమర సుఖ పావో సిమరో జాసిప సంబర ఏక
1: నామ జపత గణత అనేక
0: వేద ప్రాణ సిమర సిద్ అఖర
1: ఇన్నే రామ నామ ఏక అఖర
0: ఇన్కా ఏక జిస్ జీ బసావే
1: తాకి మహిమా గని నా ఆవే
0: తాకి ఏకే దర్శ తుహారో
1: నానక ఉన్ సంగ మోహే ఉదారో
0: సుఖ మనే సుఖ అమృత ప్రభ నామ
1: భక్త జనా కే మన బసరామ
0: ప్రభ కా సిమరన సబ్తే ప్రభ కా సిమరన సబ్తే ఊచా
1: ప్రభ కా సిమరన
0: ప్రభ కా సిమరన త్రిస్రా బుజ
1: ప్రభ కా సిమరన సంతోష సూజ
0: ప్రభ కా సిమరన నాహీ యం త్రాసా
1: ప్రభ కా సిమరన పూరన ఆసా
0: ప్రభ కా సిమరన మన కీ మల జాయ

0: సంతకానిందక మహాహత తాయి
1: సంతకానిందక
0: మహాహతి ఆరా
1: సంతకానిందక పరమేశ్వర మారా
0: సంతకానిందక